ఎవరన్నా? అయ్యో వరతుండ కుడరతుక కుడరతుండమా నడాల తుక్క తుక్క తుక్కలు ఉండవు పెద్ద ఉండు మెనగాత్ర దయాను పతొందు వైదిని బంగారు దగ్గరడిపి మీరు దేకి స్వామి కోమటి వారి ఎవరు పడతిన పేరు జాన్ మోడీ చూడు అడే.

తులే నారు ఉపయోగం అల్పేరు తులే బిర్మమాలవే పండుందన్న బిర్మాళ్వేరు కన్నడు కొడిదుక్క బుడియరు కడే కన్నడు కొడిదుక్క దెప్పువేరు బిర్మాళ్వేరు ఆనెకల్ల అడ్డడు కుదిరే కల్ల నీటడు దమ్మె కల్ల దుమ్ముడు గజమరత్త కొడినిరేళ్ళు కాంట్యద అయోజ్యుడు పుడైద పుర్పుడు గంధద గులిగెడు ఓమద కరిబుగెట్టు కెంపుల జమలెట్టు కెమ్ముడ కరియడు ఒక్కెత్రి వంశ పార్వతి జననుడు పింగారద పాలెడు అజ్జర్న కచ్చిత మున్నిగ బూరద బత్తల సిరి అద్భుతమైన కడకన్నడు కొడిదుక్కదెత్తెరు పార్థనుడు సామాన్యవాదు బర్పునవు అతే అయిను రిపీట్ ఆయర బల్లి ఆ శబ్దోను పంపినకు రామక్క ముగీర్తి పంపేరు వేత సందర్భుడు పండు పొరిక పాతెర కట్టుకొరి బుత్తి ఏత ముట్ట బరుమది మాయ యాను కొట్టరాడి ధరమనిగ బత్తి బొక్క వంజిత్తునవు ఏలిసిరు తుప్పాడు యాను బరొడ్డు దుంబుకేనా పడ్డాయుడు నూరి కక్కే మూడాయుడు బిడదుందిత్తుండు ఎనాను సోపవడి మది మాయా అందు పండేరు సాము కడకన్నడు కొడి ఉచిత్తాన పుడిపేరు ఆ ఉచిత్తాన పణపిన చిత్తం నుంచి శబ్దం నాకు ఏ రేఖల గుర్తించింది దుఃఖం పణపిన ఉచిత్తాన పణపిన చిత్తం నుంచి శబ్దం ఉండు నాకు గుర్తుండా అమీన్ రే యాను కేందు చేయవు బహుశా ఊంచింది పనిపినకి శ్రేష్ట మల్ల ఉండు తొలుట్టు ఉండు బహుశా ఆ మూలోడ పతనదన్న ఆయన మూల ఎంచినా పండుతూ ఓడా ఉన్నామో ఆడ కొడి దుక్కోంది పనిపిన ఆరు పణందే దయండ ఉంజి కడేట ఆయన ఉపయోగం అల్తుంది అని పండు కడకన్నడు కొడి ఉచిత్తాన దెత్తెరు పనిపిన ఉంచిత్తన ఉంజి శబ్దం ప్రయోగం అల్పరు ఇందు తొలు భాషద పొర్లు ఒక శక్తి ఈ ప్రాచీన కాలద శబ్దులను నమ ఒరిపానుడుందాడ నమ పాడదన దాయకు ఓదడు పండుందాడ బహుశా ఈ కారణకోసం నమ పాదనుడు ఓదడు ఆయనదొక్క సిరి భంగపర్పుడు కొట్రాడిద అరమనిన్న సుడుసూకరి మల్తదు సిరి పోపాలు ఓడెగు బోళత కాడకు పోపాలు పూనగాలు పన్పాలు శెట్టి నాయకు శనకాయి రాజ్యం భారీ నాయకు బడెకాయి శెట్టి నాయకు శనకాయి బారు నాయకు బడెకాయి రాజ్యం నీతి కెట్టి నాయకు నెరియ దాయకు సేరవు కొంచెం మూలేందా నీతి కెట్టిన అల్పపో దయ నెరియా అర్ధ బొక్క బొక్క అంచిక కాడిపోయి నమ్మ పశ్చిమ కట్టద కాడలు ఇప్పుడు బహుశా అల్పపోదు ఇప్పుడగా దానిలో తొందరిజ్జిందా దాన్ను నీతి కెట్టి నాయక నెరియ కుల కెట్టి నాయక కుడుమ ధర్మ కాపున జాగ వేళ కుల కట్ట దాడిపోయిందా కుల కెట్టి నాయక కుడుమ బడవగ బంగాడి మల్లాయగ ఏణూరు బడవగ బంగాడి మల్లాయగ ఏణూరు బడవ ఎంచెల బతుకోండి బంగాడు మల్లాయ ఓ వ్యాపార కేంద్రం ఏణూరు కొంచెం కాలద వ్యాపార కేంద్ర అంచాదు మల్లాయగ ఏణూరు అంచాది యానంచికి పోపే ఎందు సిరి పంపాలు

పుంజాకుల ఆలేఖల వయ్యాకయ్యాపుడు వయ్యాకయ్యాదు సిరిన ఉంచే సందర్భం కవి పాడదన గారు ఎంచ కట్టువేరు ఇందో రామక్కన పాడదనం. సిరియాండలైని కైక కై కొరియరు కాజిరుంబియరు ముంకు కై కొరియరు ముత్తేసన రుంబియరు

దేహాల హోమము కై ఉంటే ఈ గిండెలు పేరుల పదం లేదు సారా మైత్రి అంత మనసును మూడు కడమ తర కంట పాడదు.